అది హమకశ్వరం. ఎబే కలం వణి తిమన్ రస్కలాంగి హద్రతుగా ఖయారు కురవ్వాఫావా హే లఫా బేకలుంగి తెరిన్నే.

ఎవరెంగె బొడున్నం అంగవానితే మీథ్య బా మిహున్నాయకు నరక వన్న బ్యాగణికి ఎవరెన్న ధనవస్కమెన్నితే హమకశవరం ఎవరెన్ని నరక వన్నాని బైకే.

ఆదమ్గె ఫానా మెదు మతివిరి వెగింవా జమాఅతుగె మెదుగా ఎబహీ మలాయికతుంగె మెదుగా వాహక దెకెవును హిందు వహీగె జరియాయిన్ ఎంగెవి ఇచ్చె మెనువి తిమంకలేగె ఫానకం ఎంగి వడాగెం ఫెన్వే.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: అస్సలాం అలైకుం.
2: వాలేకుం సలాం. దొంత హాలు కేనిత
1: దొంత హాలు రంగడు ఫాతుం కొక బలి వేడేక ఇంగేత
2: ఆ దొంత కొమ్మె దోక చాలు బల బేణు మహితిరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నువ్వే ఫాతుం కొక్కు ఎక్కడి నువ్వాన కొక్కు ఎక్కడి నుళ్ళతి డాక్టర్ దక్కం వేస్ తదివాణిత ఏం వి మేకం వే సార్ మేము వార ఫర్వా తెరిక అమ్మాయికి ఎబకూర
3: ರಸೂಲ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ ದುನಿಯದು ಎಮ್ಮೆ ಮತಿವಿರ ಸಾಹಿಬ
4: ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ
0: ಹಿಜ್ರೇನ್ ದಿಹವ ನಹರುಗೆ ಜುಲ್ಹಜ್ಜಾ ಮೌಗೆ ನುವಬನ ದೋಹು ಅರಫಾತ್ ಬಿಮುಗಾ ಹುಣ್ಣವ ಆಲಂತಕ ರಹಮತೆ ಕಮ್ಗಾ ಫುಣವ್ವಿ ಮೈ ನಬಿಯಾ ಮೊಹಮ್ಮದನ್ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಮ ದೆವ್ವಿ ಖುತುಬಾಗ ಇನ್ಸಾನಿ ಹಗ್ಗುತಹುಗೆ ಹಮತಕ ಅಸಾಸ್ತಕ ಉಸೂತ ಬಯಾಂಕುತ್ತಿವ್ವಿ ಎಗುತೊಂಗ್ ಮೀಸ್ತಕುಂಗೆ ಮುದಲ ಫುರಾಣೆಕಿ ಹುರುಮೆತ್ತೆರಿ ತಗತಿಕಮಂ ಎಂಗೆವಿ ಇನ್ಸಾನು ಅಬದುಸ್ ಎಮ್ಮೆ ಬೊಡಂಗ್ ಹಿಮಾಯ ಕುರಂ ಬೇಣುವಾನೆ ದೇಚ್ಚಕಿ ಮುದಲ ಫುರಾಣ ಎಹಂಕಮು ಮುದಲ ಫುರಾಣೆಯ ರಕ್ಕಾತಿರುವುಮಂ ಎಂಗೆವುಮಾಯಕು ಹಗ್ಗಕಾನುಲ ಅನ್ಯಾವರಿ ಗೊತುಗ ಎಕಕು ಅಣಕೆಗೆ ಲೇ ಒಹರೋಮಕಿ ಹರಾಮ್ ಕಮಿಕ್ಕಮಗ ಬಯಾಂಕುರೆವ್ವಿ ಅದೆ ಮಿಕಂ ಕ್ಯಾಮತ ಹಮೆವ್ವೆಸ್ ಮಿಗುತ ದೆಮಿ ಒಣ್ಣಾಣೆ ಕಮಂ ಎಂಗೆವಿ
3: ಮಿಹಾರು ಕಡಿಂಗ್ ಹೆಂದನು ತಿಹೆ ಚಹಿ ಮೀ ದೀನು ಕ್ಯಾಡೋ.

0: మీ అరకడి మెందురు బా అరకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కేత్ కుర్వాన్గే దివి తర్జమా.
2: కీరిత్ ఖుర్ఆనుకు దివ్య తర్జమాయ మేదుగినస్తేని సూరత్ సాద్ సాడిస్ ఫస్వన ఆయతం ఫషాగెంగ్ ఎసూర నిమ్మ సూరత్ జుమర్ ఫషాగెంగ్ ఎసూరత్ సాడిస్ ఇవ్వన ఆయతు గినియల తర్జమా విదావుడు దివ్య ఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.
4: రహ్మాన్ వంత రహీమ్ వంత అల్లాహుగే ఇస్ము ఫుణుం ఫషాగన్నమే.

అది హమకశ్వరం. ఎబేకలం వనీ తిమన్ రస్కలాంగి హద్రతుగా ఖయారు కురవ్వాఫావా హే ఉలఫా బేకలుంగి తరిన్నే.

0: తీమీయే అది హెమ కషవరం కాఫిరువి మీహున్నం ఎంబురి దనివి నుబాకం బొడువగిం వా తనివి
1: జహన్నమ యస్లౌనహా ఫబిసల్ మిహాద్
0: ఏ జహన్నమే ఎవరింగ్ ఎతన వన్న హుట్టే ఫహే ఎతం మతీగే హురి నుబాకమాయే.

అంగవానితే మీథ్య బా మీహు నాయకు నరక వన్న బ్యాగణికి ఎవరెన్న ధనవస్కమెన్నితే హమకశవరం ఎవరెన్ని నరక వన్నాని బైకే.

మీ ప్రోగ్రామ్ గా మీకు ఎనిస్తేని డాక్టర్ అబ్దుల్ మజీద్ అబ్దుల్ బారి లివాఫవా కీరితి రసూలాగే సున్నై ఇస్లామీ షరియత్ కే దేవన మస్తరు మీ ఫోతుక హిమినే మౌలుమాత్ మీ మౌలుమాత్ హుషాళాతేని హసన్ హలీం.

0: దీని హేలం తెరికం ఎదురు కొద్దని నువది హెగాట్స్ దీను గాడు
1: సూరత్ గా హిమనే వాహకతక ఎయిన్ లిబిదే ఐబురే హతర్ వన వాహక జూ కరుణైని రస్కిఫానా యౌజూజ్ మౌజూజ్ బాగ్యాగ మే హుంగే వాహక కాఫ్ సూరతుగా హతరువన బయాంకు దెవ్వాఫని వెరికమా ఆరా బారు దెవ్వము మయాన్ అల్లాహ్ ఇమ్తిహాన్ కురవి సాలిహ్ రస్కలికి వాహక ఎయి జుల్ కరుణైని నమక కియును రస్కలే జుల్ కరుణైని రస్కిఫాన మయాన్ అల్లాహ్ దెవ్వాఫని ఇల్మా ఆరా బారుగద వరుగద రస్కమే అది యౌజూజ్ మౌజూజ్ బాగ్యాగ మీహున్న వెస్ మయాన్ అల్లాహ్ బారు తకే దెవ్వి నమస్ ఎ మీహుం ఎ బారుగ బేణుం కురమున్ గెంది అయి ఫితున ఫసాద ఉఫద్దా మీస్తకున్న దుత్తురాకో అనియా వెరివుముగా ఏనస్ జుల్ కరుణైని రస్కిఫానకి హేవకంకం ఫతురువ్వవా మీస్తకున్నం ఎహీ తిరివె దెవ్వుముగా బిముగె ఇరుమతిం హుళంగ దతురు కురెవ్వి సాలిహ్ రస్కలే మీ రస్కిఫానా కురిమతి వడాగెన్నవి ఇంతిహానకి గద ఫద యౌజూజ్ మౌజూజ్ బాగ్యాగ మీహుం నికమెతి మీస్కొళు మధు కౌమిగ్గి బయక అనియాత కాదు తురాత కురిమతి కురువము గెంది అహాదిస మీ నురక్కలుం ఏ నికమెతి కుడ కౌము సలామె కురక్ మట్టక లోకరుణైని రస్కిఫాన్ మసిక్కె పుల్కురవ్వి ఎ బ్యామీహుంగె కిబ్యాంగ్ దునియవీ మంఫాయన్ హోదుమకానులా హమ ఎకని మ్యాంగ్ అల్లాహుగె హదురతుం వాగి ఎదిగెన్ ఎ ఇలాహట్టక తెదువరికమా ఇఖ్లాస్ తెరికమా ఎక్కుగా ఎహంకము మీ రస్కిఫాన్ వని మ్యాంగ్ అల్లాహుగె ఇజ్న ఫులాయకు అల్లాహు దెవ్వి బారుగె బేణుం కొగ్గిన్ నికమెతివి కౌముగె మీహుంగె ఎహీ తెరికమాయకు యౌజూజ్ మౌజూజ్ బాగ్యాగ మీహుంగె అనియావెరికము ఎ మీహుం సలామ ఎక్కు దెవ్మ బొడు ఉస్ దె ఫర్వదేగ్గె దెమెదు ఫురెందెన్ దాగండు విరువయాగెన్ అళువ్వా ఏగె మచ్చం విరువాఫవా రంవం లొయ అళువ్వా దెవ్వాఫ ఎహంకమున్ మీ వాహక్యాన్ హాసిల్ కురంజహే ఐప్రతకి కందెక్కుమాయకు తిమాయన్ అల్లాహు దెవ్వి బారుగు మచ్చ బుడా నూమా మీహ కన్నువత బయక కమెక్ కొద్దేరు తెదువెరికమా ఇఖ్లాస్ తెరికమాయకు ఎకమెక్ కొద్దినుమా బదలుగా దునియవి మంఫాతన్ ఇబైగ్గె కిబ్యాన్ హాసిల్ కురుమున్ దురుహెలివగతుమా కీరితి అల్లాహ షిరుకు కురుమా దురుహెలివుం అది హమ ఎహెమ్మె ఇఖ్లాస్ తెరికమాయకు సాలిహ్ హేవ్ అమల్ తక్కురు మతీగా దెమి హురు మకీవెస్ మి వాహక్యా హాసిల్ వా ఇబ్రత్తకు తిరేగా హిమినే కంకం
2: హిమబిహి రక్కా తెరువుం
3: హిమబిహి వ్యాక్సిన్ దెడోస్ హమకురుం
2: సాబోన్ లాగిన్ అద్దోవుం
3: కెస్సా కింబి అలానమ అంగయా నేఫె నివాకురుం
2: హిమబిహిగే ఎవ్వెస్ అలామాతెం హురినమ మాస్క్ ఎళుం
3: అది హిమబిహిగే అలామాతెం హురినమ ఎకహెరివుం
2: హిమబిహిగే అలామాతె ఫెనిజనమ లస్ను కురవా సిహి ఫర్వా హోదవా
4: قال رسول الله صلى الله عليه وسلم آية المنافق ثلاث إذا حدث كذب وإذا وعد أخلف وإذا اؤتمن خان متفق عليه معني رسول الله صلى الله عليه وسلم حديث قربيه منافقون علامات تنك أي واهك دكا هندو دوغو هدوما వాదె వెజ్జనమ ఎయా ఖిలాఫూమా అమానాతెన్ హవాలు కురవిజ్జనమ ఎయన్ ఖియానాయితెన్
0: మీ నోదియ మెగాహెర్ట్స్ దీనుగే అడు
3: మీ అరు కడిన్ తినే చెహి మీ

0: مثلهم بلى وهو الخلاق العليم
1: ఎవరేం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే నూనెకే ఎఖలాంగై ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: మీ ప్రోగ్రామ్ గా మీకు నిస్తేని డాక్టర్ అబ్దుల్ మజీద్ అబ్దుల్ బారి లివాఫవా కీరితి రసూలాగే సున్నెంగ్ ఇస్లామీ షరియత్ కే దేవన మస్తరు మీ ఫోతుక హిమినే మౌలుమాత్ మీ మౌలుమాత్ హుషాళాతేని హసన్ హలీం.
1: ఉదయ్యుబున్ హాతిం విదాళువి అల్ బకరా సూరతుగె సతేక అడ్డిహ హెవ్వన ఆయ బావాలివ్వుమున్ అహురెన్ కళు రొజ్జకా హుదు రొజ్జె బాలిస్ దశల్లాగెన్ రేగణుగె అందిరికముగె తెరేన్ మి దేతి వకికురన్ ఇంగేవరు వందెన్ బలబలా హురెఫ హెందును రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం బద్దలుకు మివాహక దెన్నువుమున్ ఎకలేగి ఫాన్ హదీస్ కురెవ్వి. తి ఆయతుగె మానయకీ తియయ్యెన్ నూనె తియాగె మానయకీ రేగణుగె అందిరికముగె తెరేన్ ఫజరుగె అలికం ఫాళవుమే. అదివిస్ మివా మీహుం పుణెఉళే హదీసకీ బయకు మీహుం రివాకుఫవా ఎచ్చకవ్ విఫ ఎబామీహున్నకీ ఇన్సాను కముగ వీహిందు ఎమ్మెన్నవ్వెస్ ఎంగేన ఫదా కొమ్మె ఇన్సానకీవెస్ దొగుహెదుం నువత ఒళుం ఎరుం నువత హందాన్నెతుం మీయిం కమకుం సలామెవ్వెగెం వాణే మీహెన్ నూని. ఎహెం కమున్ ఖురాన్ గుత రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతకీ షక్కెన్ నువాగుతుం సాబితు ఎఫవా ఎచ్చకన్నువే. మీగె జవాబకీ అహరుమిన్నా హమియన్ హదీస్ ఆస్ఫవణి ఖుర్ఆన్ విస్ రివాకురివి బేబేకలుంగె ఫరాప్పుళుం. ఎబేకలుంగె సీరదు నువత దిరియుళుముగె హాలతు దిరాసాకు బలాఫి మీహక రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగ హక్కుగ కీకురం హియ్యి దునియవీ కమెగ్గ విస్ ఏయిం బేకలకు ఎవ్విస్ ఇతురుఫుళెన్ హద్దవాఫ నువాకమీ సాబితువె ఫిన్నాంగ్వె కమి. హమేహిమ్మె హందాణ్యతుమా షక్కువాఫద బేఫుళుం హితుదహ రివాకురవ్వా రివాయతెన్నమ ఇతుబారు హిఫే దివన ఫరాతకుం ఎ రివాయ నాణ్ణహా హిందకు కబూలెన్ను కురవేను. ఎహింకమున్ జుమ్లకొం బుణనీనమ హదీస్ ఇల్ము రివాకురుమం ఇల్మువెరిం కండాళువాఫవా మన్హజకీ నువత కవాదకీ ఖబరుత నగల్కురుముగ మియదాహమియవ్విస్ దునియదికి ఫనువాఫద హరుదనా మన్హజి. మీయకీ కాకు కణ్ణేంగే కొమ్మెఫద మీహకు దక్కా వాహకతకే కబూల్ కొగ్గెన్ రివాకురేఫవా వాహకతకెన్ను. అదివిస్ మెమీహుం బుణి కీరిత ఖురాన్గె అల్ అన్నాం సూరతుగె తిరిస్ అవ్వన ఆయతుగె మానాగావి ఫొతుగా బయాన్ నుకురవ్వా ఎవ్విస్ ఎచ్చె తిమన్ రస్కలాంగె దూ నుకురవ్వమి. కమ్మిహెన్ ఎంగిరు ఖురాన్గవా హుకుమె దెనిగతుమట్టకా సున్నత బేనుం వాణమ ఏగె మానియకీ ఖురాన్గ బయాన్ నుకురవే ఎచ్చెహితకె వాకమి. అది అల్లోహ్గె మీ బస్ఫుళు తెదు నూకముగి మీ హమ యకీను విస్ వెగిం వాణే కమెన్నూని. మీగె జవాబుగా ఇల్మువెరిం విదాళువని ఎమ్మె ఫురతమ ఇస్వెది ఆయతుగె కురియషా ఫహత బలాలుమున్ ఎంగేకమకి మితాంగా నంగణీఫవా ఫుతుగె మురాదకి ఖురాన్ నూకముగ. ఎహెనీ ఎ ఆయతుగె మానాగావే బిముగా హింగావుళే కొమ్మె ఎచ్చక జవ్వుగ ఉదుహియుళే కొమ్మె దూన్యకి తియబా మీహుం ఫద ఉమ్మెతకకి ఫొతుగా నుహిమనువ్వా ఎవ్విస్ ఎచ్చె తిమరస్కలాంగె దూను కురబ్బముయి. మీయిన్ ఎంగెని బిముగా దిరియుళే హేవాణకస్ నువత సూయిప్పకస్ అది జవ్వుగ ఒదుహియుళే దూన్యకస్ అల్లోహ్గె ఇల్ముగ నువా అది ఎకలాంగె ఏచ్చెగ్గె వాహక అల్లాహుల్ మహఫూల్గ జికురు కురవ్వా ఫనువా హమ ఎమ్మె ఎచ్చె విస్ నువాకం.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: కీరికి రసూల సల్లల్లాహు అలైహి వసల్లమ దునియదు ఎమ్మె మతివిరి సాహిబ
2: సల్లల్లాహు అలైహి వసల్లం
0: హిజ్రాన్ దిహవ నహరుకె జుల్హజ్జా మౌగె నువవన దోహో అరఫాత్ బిముగా హుండవా ఆలంతక రహమతిక్కంగా ఫుణవ్వి మే నబియా ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం దెవ్వి ఖుతుబాగా ఇన్సానీ హగ్గుతహుగే హమతక అసాస్తక ఉసూత బయాంకు దెవ్వి ఎగుతుం మీస్తకుంగే ముదలా ఫురానేకి హురుమత్తెరి తగతికమం ఎంగెవి ఇన్సాను అబదుస్ ఎమ్మె బొడం హిమాయకురం బేణువాన దేచ్చకి ముదలా ఫురాన్ ఎహంకమున్ ముదలా ఫురానే రక్కాత్రివుమం ఎంగెవుమాయకు హగ్గకానులా అన్యావిరి గొతుగా ఎకకు అణకెగ్గే లే ఒహ్రోమకి హరాం కమిక్కముగా బయాంకురెవ్వి అది మికం క్యామతా హమేవ్వెస్ మిగుత దెమి ఒన్నానే కమం ఎంగెవి
3: ದುವ್ವಾಚೆ ಗಿಣಕ ಒಮ್ಮಾಗು ಹುರಸ್ನು ಕೊರೆ ಫದೋ ದತ್ತ ತಿಹರಿ
4: ಆ ಕೊಕ್ಕೋ
3: ದತ್ತ ಆದೆ ಮಡು ಮಡು ಮಶಾಯಕ್ ಬಲಾಗೆ ಅಣ್ಣಚ್ಚೆ ದತ್ತ ಮಿಹಾರು ಮಿಹಿ ಹುರಸ್ಕೂರ ಉಣಿ ಹಿಂಗೆ
5: ಬಲಹಟ್ಟವಂ ಏನಾಗೆ ಕಾರೀಗ ಹಾದಿರುವ ಮಲಾಯಿಕತ ಕುಣೆತಿ ಏನಾಯಕಂ ಎವ್ವೆಸ್ ಬಹೆನ್ನು ಬುಣೆವೆ
6: ಮಿಹಾರು ಕಡೆ ಮೆಂದ ಮಾಲವೆ ದೇ ಚಹಿ ಮೀ ದೇನು

0: మినిట్ మీ దీనుగ మీ ఫతి సమాధానం.
1: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్.